0: గారే గారే
1: ఏ జరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టా
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ చోర.